0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మకు పట్టాలే
0: గారే
1: సూరకి ధరది
2: ఇన్నాయాదు ఎక్క చతుర నార
1: అమ్మ చూడగానే.